అత్తరాంగు రూడో మేరు రామయ్య రూడో కందే నే సోనా ఐ పరమేశ్వర తేరా నామ బడా సోనా ఐ రూప రూడో తేరా రూప బడా సోనా ఐ అత్తరాంగు రూడో బహుత్ హి సోనా తే ప్యారా